0: హలో ఆంటీ,
1: ఓ సన్ని నలగొల్లు
0: జస్ట్ బెంగళూరుకు బతినాత్ర
1: ఒక వారి చెంచారు
0: సౌక్యం లేదు అందే. యువర్ ట్రైన్ దాన్ని గుర్తొందుల్లారా ఇరవై ఇంచిన ప్రాబ్లం ఇచ్చిన ఎండపల్లి
1: ఇచ్చి సన్ని జస్ట్ కన్ను కొంచెం కజాపూడ
0: అందే. సరే ధనుజ్జే
1: ఉల్లే
2: ధను
1: హలో సన్ని
3: హలో సన్ని
0: హలో ధను హలో పక్క
3: మమ్మీన
0: చొరెదను మమ్మీన ఉంజేలక చొరే
3: అంద
0: మత్మేల మత్మేల మత్మేల
3: బకదాని మత్మేల అబ్జీ
0: ఎంత సరికట్ట పొన్న దిక్కోడత్త.
3: ఓహోహో
0: ఇంకా పొన్న దిక్కి భారీ షోకుల్లాలు మారాయా?
3: ఓ
0: భారీ షోకుల్లాలు
3: అన్న షోకు పడి బేదాలి
0: కొంచెం లెప్పులే. ఓ కొంచెం లెప్పులే
3: లెప్పడా
0: అన్న
3: అలాగే బేలడు ఇప్పులే
0: కాదండి జస్ట్ పరిచయం అయిపోయారు ఐదు నిమిషా లెప్పులే
3: కావ్య ఓ కావ్య
1: నాటకుడు
0: మార్గ
1: చిన్న కంటే దూర్ అత్తిపా

0: is a mad lady dying for money. అర్థండి నీకు ఇంజిన అర్థండ ఇంజిన కాసుకు పోడాది కొంచెం సయ్యుండు అదా మూల్చుల అంచేరే చెప్పు నువ్వు నిన్న అత్తి ఉలే చెప్పు అంచు అడి చెప్పు
1: నిన్న
0: పొన్ను సపోర్ట్ పోడా
1: ಎಂಚಿನ ಲೆಗ್ ಪೀಸ್ ಇದ್ದ ಲೆಗ್ ಪೀಸ್ ಅವೇನು ಟೊಮೆಟೊ ಸಾಸ್

0: కాదు, మీ నాటికి దగ్గరకు వెళ్తాను. గోడిని నాటికి దగ్గర పురిపిన ఇచ్చుడు అవస్థి మీద నెత్తి సాక్షి ఉందినే నిన్న లేదా అప్పని సాప నువ్వు ఇంటిని అవస్థి ఇంకేనే మాతి పిలుపుడు వద్దురా ఇంకేనడం మీరు ఏ ఏ బిజినెస్ పిలుపుడే ఆ ఇప్పుడు పిలుపుడే ఇంకే ఆ ఏ ఇప్పుడు మరిత్రి మరే గుడి మరిత్రి ఆదుకుని కూడా నిండు ఏను పని కూడా నిండు ఇంకనే ఎంత్ర గొత్తుల ఏను మురిని ఈ చిన్న తక్కువ చెప్పిరాదు అంచు పోదులే పూలకి ఎక్కువ సౌండ్కి ఏనుండు ఏనాలి చెప్పుతులే ఏను సెర్చింగ్ స్టేట్మెంట్ సడన్ అది సడన్ ఇన్వెస్టిగేషన్ స్టేట్మెంట్ ఇంత బతుకుతుంది ఏరప్ప ఏరప్ప తూనకి ఇంచిన ఏర్లకి వచ్చి తూనకి ఇంచి కక్కుసున్నత కక్కుస్తూ లేదు సౌండ్కేనందుండు ఏను నిల్ల ఏం చెప్పిరాదు మీద బతుంది ఆ కన్నెటి ఇంచి నిలికే
1: శక్తి కొడు
0: శక్తి బూస్ట్ కొడి
1: అమ్మా ఆయన సురికే పంపే ఆయన కెంపుద చట్టి పాడరే బల్లి పను పగత కెంపుద చట్టి పాడినమ్మా నమ్మ హోటల్ దగ్గర ఆజరు గుర్తుంది అవి జనవరకు జరిగిన హోటల్ లేకుండా స్ట్రైక్ నేను ఏమైనా కెంపుద చట్టి నేల కూడా బల్లడు గుర్తుంది ఆయన కెంపుద చట్టి తెప్పాలి ఇది నా నమ్మ హోటల్ కు ప్రజలు ఇంక అమ్మేరే హుషారు 2000 రూపాయలు.